మా ఆదరే ములు లోవట వాడా, మేమకియాన్నే ఆనంద పెరేరా ఔట మే గియలియాన్నే హేమసిరి హాల్పిట అభిత్తోగులుండ గొడాక ఆదరే.

స్నేహసే నవాతని మగే లోవే గాయనికాన్ని చారిత ప్రియదర్శని పీరిస్ పద్మాలావ మే గీతే హేమశ్రీ హాల్పిటగిన్.

0: radio.lk.
1: అభివర్ధన బాలసూర్య సమగ నిరంజల సరోజిని గాయన మే గీతే పద్మాలావళి అనిత్ హేమసిరి హల్పిట.

బంధు సమరసింగ టెన్నిసన్ కురే నీలాంతి డాస్ కౌనరాత్న షేక్స్ కొడిపిల్లి సమగ సుశీల కోటకి అతడు తవ విశాల నలు రసక్రంగపాన జుండాయి గుండాయి చిత్రపటి అయిన మీ గీత పద్మాలావళి అన్ని హేమసిరి హాల్పిట్ సునీల్ టీ ఫిల్మ్స్ వెన్వి మీ చిత్రపటి అధ్యక్షనీకరణి సునీల్ సోమ పీరిస్ అభిసాందు మోహిదింబెక్ సమగ లతా వాల్పుల గాయన సాగర హిమ్య సోయా గీతే దెంగ్.

అందరూ సమగా మేగితే గానేకరాన్ని మాయా దమయంతి పద్మారావు మా నుకీవత్ హేమసిరి హాల్పిటగింది.